0: జగత ఉపాదాన కారణం నిమిత్త కారణం చ బ్రహ్మయేవ. బ్రీహత్వాత్ బ్రీహణత్వాత్ చ బ్రహ్మ ఇత్యుచ్యతే. బ్రహ్మ నామ ఆత్మా, అతయేవ వాసస్మృతికృత భామతి టీకాయాం ఉపలభ్యతే ఆత్మైవ బ్రహ్మేతి గీయతే. ఇతి బ్రహ్మ సత్ జగత్స మిథ్యేతి వేదాంతస్య మతం. తథాసూక్తం శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇతి వేదాంతదర్శనం మతానుసారం సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఇదం చ బ్రహ్మ సత్ ఏకం అద్వితీయం చ వర్తతి. ఏతచ్చ బ్రహ్మ సదితి ఋగ్వేదే అభిహితమస్తి. తథాహి ఏకం సత్ విప్రహ బహుధా వదంతి ఇంద్రం వరుణం మాతరిశ్యానమాహు. ఇతి ఇదమేవ బ్రహ్మ ఋగ్వేదస్య పురుషరూపేణ పురుషసూక్తే హిరణ్యగర్భసూక్తే హిరణ్యరూపేణ నాసద్యసూక్తే నాసద్రూపేణ విష్ణుసూక్తే చ విష్ణురూపేణ ఆఖ్యాతం అస్తి. అతయేవ వేదాంతదర్శనస్య తత్వం వేదేవ ఆధారితం విద్యతే. వస్తుతస్తు ఋగ్వేదస్య దార్శనికసూక్తేషు దర్శనస్య సృష్టితత్వాది విషయః నిహితః సంతి. ఉపనిషదపి వేద ఏవ చతుర్నాం వేదానాం ఉపనిషత్ చతుష్టయస్య మహావాక్య చతుష్టయద్వారేన బ్రహ్మణః లక్షణమపి ప్రదర్శితం అస్తి. తదేవం సర్వం తావత్ ఏవమస్తి. ఋగ్వేదీయ ఐతిహ్య ఉపనిషది ప్రజ్ఞానం బ్రహ్మ ఇతి మహావాక్యం, సామవేదీయ సాందర్గ్య ఉపనిషది తత్వమసి ఇతి మహావాక్యం, యజుర్వేదీయ బృహదారణ్యక ఉపనిషది అహం బ్రహ్మాస్మి ఇతి మహావాక్యం, అథర్వేదేశ మాండుక ఉపనిషది అయమాత్మా బ్రహ్మ ఇతి మహావాక్యం. ఏతాని బ్రహ్మస్వరూప ప్రతిపాదకాని మహావాక్యాన్ని ఉపనిషదాం ఇతి హేతు. ఉపనిషదాం వేదములకత్వేన చ వేదస్యైవ ఇతి బుద్ధం. తస్మాత్ వేదాంతస్య మూలం ఆధారో వా వేద ఏవ ఇతి స్పష్టం. వేదాంతదర్శనస్య బ్రహ్మతత్వం వా భవతు, ఆత్మతత్వం వా భవతు, సృష్టితత్వం వా భవతు, కార్య కారణవాదో వా భవతు, సర్వం తావత్ వేదే ఉపనిషత్సు వా నిహితం ప్రతిష్ఠితం వా వర్తతే. ఏవం అనేకే విషయా యథా బ్రహ్మ ఆత్మా మాయా జగత్ జీవ మోక్ష సర్వే ఉపనిషత్సు నిహితా సంతి. అతయేవ అనేన ప్రకారేణ వేదాంతదర్శనం వేదమూలకమివ ఇతి నాత్ర సంశయ. వేదాంతస్య మూలం ఆధారో వా వేద ఇతి విషయే ముక్తికోపనిషది సమ్యక్ భావేన ఏవం సబు వర్ణితమస్తి. తిలేషు తైలవత్ వేదే వేదాంత సుప్రతిష్ట ఇతి యథార్థతయా ఏతత్ తత్ర అభిహితమస్తి ఇతి నాటికం.
1: ইমানপৰে শ্ৰোতাসকলে ডক্টৰ ৰাজেন্দ্ৰনাথ শৰ্মাৰ কথিকা বেদান্তমূলম বেদ শুনিলে। সংস্কৃত কথিকাৰ অনুষ্ঠানটিৰ আজিলৈ ইমানতে অন্ত পৰিল।
2: এয়া আকাশবাণী গুৱাহাটী মহাবাহু। আৰম্ভ কৰিছোঁ পূবালীৰ সুৰ। আজিৰ অনুষ্ঠানত শ্ৰোতাসকলক শুনাবলৈ লৈছোঁ ভৱেন ৰঞ্জন আৰু লগৰীয়াসকলৰ কণ্ঠত কাৰ্বি গীত।